పదని సనిద తన తజం తప జుణ తజం జం పదని పద పజం తజం పవతన కుజం జం సమపదీం తగిట నిదమ జం తరిత సనిద కుకుం తగిట గరిని తజం పదని తతజం తరిగమ తగిట జం గరిని తతరి తజం శ్రీగమ ప పద తజం తణం సగరి నిరిత తన తాప జణుం తరిగమ పదని తరి గది నీద తదిగిణతు సరిగమ పదని తటి తీద తదిగిణతం దిగ సారిని తద్దాని గరి నీద తదిగిణతం తదిగిణతం తదిగిణతం మాధవి పున్మయిల.